నా తన తెల్లవేయమానికి తినే తెల్లవేయమానికి సమన్లో జమాసో అంగీకల్లా నేను కలడు సమాధాబాద్.